సంకల్పం మమోపాత్త సమస్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్తే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే అష్టావింశతి తమే కలియుగే ప్రథమే పాదే జంభూద్వీపే భారతవర్షే భరతకంఠే మేరోః దక్షిణే పార్శ్వే సహాబ్దే అస్మిన్ వర్తమానే వ్యవహారికే ప్రభవాతి షష్ఠీ సంవత్సర

పూజయామి. జగత్పతయే నమః. జగనం పూజయామి. ప్రజాపతయే నమః. నేత్రం పూజయామి. సర్వాశ్రమపతయే నమః. కటిం పూజయామి. సర్వరక్షాయ నమః. నాభిం పూజయామి. దిగ్వాససే నమః. మధ్యం పూజయామి. పార్వతీశాయ నమః. పార్శ్వే పూజయామి. ఉమాపతయే నమః. వక్షస్థలం పూజయామి. జగత్కుక్షయే నమః. క్షిం పూజయామి. నీలకంఠాయ నమః. కుంఠం పూజయామి. త్రిపురాంతకాయ నమః. బాహూన్ పూజయామి. దేవదేవాయ నమః. కరాన్ పూజయామి. వృషాంఖాయ నమః. కర్ణౌ పూజయామి. క్రతుపలప్రదాయ నమః. ముఖం పూజయామి. నాగహారాయ నమః. నాసికే పూజయామి. చంద్రాక్కవహ్నినేత్రాయ నమః. నేత్రాణి పూజయామి. కపాలినే నమః. లలాటం పూజయామి. సోమేశ్వరాయ నమః. శిరః పూజయామి. గంగాధరాయ నమః. జటాః పూజయామి. సుపదాయినే నమః. సర్వాణ్యంగాని పూజయామి. శివ అష్టోత్తర

హరహరాయ నమః ఓం హరాయ నమః ఓం పూషదంతభిధే నమః ఓం అవ్యగ్రాయ నమః ఓం సహస్రాక్షాయ నమః ఓం సహస్రపదే నమః ఓం అపవర్గప్రదాయ నమః ఓం అనంతాయ నమః ఓం తారకాయ నమః

ఈశ్వరాయ నమః నానావిత పరిమళ పుత్రపుష్పాని సమర్పయామి. ఏకాదశ కలస పూజై ఓం శివాయ నమః ఓం రుద్రాయ నమః ఓం పశుపతయే నమః ఓం నీలకంఠాయ నమః ఓం మహేశ్వరాయ నమః ఓం సర్వాయ నమః ఓం ఈశానాయ నమః ఓం పినాకినే నమః ఓం వృషభధ్వజాయ నమః ఓం శంకరాయ నమః ఓం మహాదేవాయ నమః.

ఉత్తమసీ సస్నితమం పప్రితమం జుష్టతమం వన్హితమం దేవహోతమః కృతమసీ హవిర్ధానందృగం హస్వమాహ్వార్మిత్రశ్చత్వాచక్షుషా ప్రేక్షే మాభేర్మా సంవిక్థామాత్వా హిగుంశిషమురువాతాయ దేవస్చత్వా సవితః ప్రసవేష్మినోర్బాహుభ్యాం ఊష్ణోహస్తాభ్యామగ్నయే జుష్టం నిర్వపామి అగ్నేశోమాభ్యామిదం దేవానామిదమునః సహస్ఫాత్యై త్వానారాత్యై సువరభివిఖ్యేషం వైశ్వానరం జ్యోతిర్దృగం హంతాన్ దుర్యాద్యావా పృథివ్యోః ఉర్వంతరిక్షమన్విహ్యతి.

పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిరాపో దేవీరగ్రే పువో అగ్రే గువోగ్ర ఇమం యజ్ఞన్న యతాగ్రే యజ్ఞపతిం ధత్త యుష్మానింద్రో వృణీత వృత్రతూర్యే యూయమింద్రమవృణీధ్వం వృత్రతూర్యే ప్రోక్షితాస్థ అగ్నయే వోజుష్టం ప్రోక్షామ్యగ్నిసోమాభ్యాగుం సుంధధ్వం దేవ్యాయ కర్మణే.

అన్యత్ర రసవానస్పత్యస్థ ఇదం దేవేభ్యో హవ్యకం సుశమిశమిష్వా ఇషమావదోర్జమావద్యుమద్వదత వయకం సంఘాతం జేష్మ వర్షవృద్ధమసి ప్రతిత్వా వర్షవృద్ధం వేత్తు పరాపూతకం రక్ష పరాపూత అరాతయో రక్షసాం భాగోసి వాయుర్వో వివినక్తు దేవో వస్సవిత హిరణ్యపాణి ప్రతిగృహ్ణాతు వా భాగ ఏకాదశ చ అవధూతకం రక్షోవధూత అరాతయోదిత్యాస్త్వగసి ప్రతిత్వా పృథివీవేత్తు దివస్కంభరిరసి ప్రతిత్వాదిత్యాస్త్వగ్వేత్తు ధిషణాసి పర్వత్యా ప్రతిత్వా దివస్కంభనిర్వేత్తు ధిషణాసి పార్వతేయీ ప్రతిత్వా పర్వతిర్వేత్తు దేవస్త్యత్వా సవితః ప్రసవేష్మినోర్బాహుభ్యాం ఉష్ణోహస్తాభ్యామధివపామి ధాన్యం.

ధారాతజోధ్రువమసి పృథివీంద్రగుంహాయర్ద్రుగుంహ ప్రజాంద్రుగుంహస జాతనస్మై యజమానాయ పర్యూహ ధర్త్రమస్.

ఏషతో యజమానస్య పరిధిరడేడిత ఇంద్రస్య బాహురసి దక్షిణో యజమానస్య పరిధిరడేడితో మిత్రావరుణోత్వోత్తరతః పరిధత్తాం ధ్రువేణ ధర్మణా యజమానస్య పరిధిరడేడితః సూర్య

చతుర్విగుంసతిశ్చ చతుర్విగుంసతిర్మే మే చతుర్విగుంసతిశ్చ చతుర్విగుంసతిశ్చ చతుర్విగుంసతిశ్చ చతుర్విగుంసతిశ్చ మే మే చతుర్విగుంసతిశ్చ చతుర్వి

ధ్వరాణాం గోపామృతస్య ఋతస్య గోపామధ్వరాణాం అధ్వరాణాం గోపామృతస్య గోపామృతస్య ఋతస్య గోపాం గోపామృతస్య దీది విందీది విమృతస్య గోపాం గోపామృతస్య దీది విం ఋతస్య దీది విందీది విమృతస్య ఋతస్య దీది విం